0: నేనుక ఓ నేనుక యూరోప్ దానికి చేద్దాం మేము ఒక వర్కింగ్ పిజామా రైచ పడసాలని పడదైనా ఏనా
1: ఓహో దీదీ హజురు యూరోప్ జాను భయ హమీ మాలమ్మాలు ఉంచి
0: विदेशमा बसेर केही काम छैन साथीहरू पनि सबै विदेश उडिसके
1: हो नि दिदी गाउँ पुरै रीति नै लागिसक्यो गाउँमा बुढापाका भए कोही देखिन्नन् अब हामी पनि विदेश जानुपर्छ अनि बुवालाई सुख दिनुपर्छ
0: ठिक भनिस् त